అక్కడ కాదులే రహ అక్కడ పోయిలే తుతు నిన్నే మలసెల్లే తామిన్ హదోను ಗರ್ಭ ತುತು ಮಹಾನ ಆವೇದ್ಯ ಕಾಯ ಆಮಾಯ್ತು.